0: रेडियो मॉरिशस
1: 800 किलो हर्ट्ज पर ये है रेडियो मॉरिशस।
0: रेडियो मॉरिशस,
1: रेडियो मॉरिशस।
2: భక్తులందరికీ మా హృదయపూర్వక నమస్కారాలు. స్వాగతం, సుస్వాగతం స్వరాభిషేకం అనే కార్యక్రమంలో. ఇవాళ మీ కృతగా ఉంటాను మీ సేవలో రాబోయే గంట కోసం. శుక్రవారం నాడు కాబట్టి భక్తి పాటలను అత్యంత అవసరం. మన భక్తి భావాల ఇంకా పెరగడానికి, ఇంకా మన వ్రతం ఇంకా కొంచెం పవిత్రమైన చేయడానికి ఈ భక్తి పాటలు ఒక ఆటన్ ఉంటుంది. అందుకే నేటి శుక్రవారం నాడు మనం ప్రసారం చేస్తాము. విశేషంగా భక్తి పాటలను ప్రత్యేకంగా మీ శ్రవణానందం కోసం. అయితే భక్తులారా, మీరు సిద్ధంగా ఉన్నారైతే మొదలు పెట్టున్నాం నేటి కార్యక్రమం.

హే శ్రోతలారా, శుక్రవారం నాడు కాబట్టి మన మారిషస్ దేశమంతటా అయితే ఎక్కువ చాలామంది హిందువులు వ్రతం ఉంటారు, విశేషంగా శ్రీ మహాలక్ష్మి కోసం. అయితే మహాలక్ష్మి దేవి మీ ఇంటిని బాగానే తన దివ్య ఆశీర్వాదంతో పాటు బ్లెస్ చేయడానికి ఆశిస్తూ నీచి కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నాం.

నాం ఇంకా మనం శుభాడుగు వేస్తాము. శ్రావణ మాసం అత్యంత అవసరం మన తెలుగు వాళ్ళందరి కోసం, విశేషంగా శివుడి భక్తులందరి కోసం. అయితే ఈ మాసం కోసం మీరు ఎక్కువగా తయారు చేస్తున్నారు అనుకుంటున్నాను. ఇంకా కొనసాగిస్తున్నాం నీచే కార్యక్రమం.

అవునండి శ్రోతలారా, 2026 సంవత్సరంలో శ్రావణ మాసం ఆగస్టు 13, 2026 నుండి ప్రారంభం అవుతుంది. ఇంకా సెప్టెంబరు 10th 2026 గురువారం నాడు పూర్తి అవుతుంది.

అవునండి భక్తులారా, హిందూ సాంప్రదాయంలో శ్రావణ మాసం అత్యంత పవిత్రమైన మరి శుభప్రదమైన మాసంగా పరిగణించబడుతుంది. ఈ మాసంలో పువ్వులు, ఉపవాసాలు చాలా విశేషమైన ఫలితాలను ఇస్తామని భక్తులందరూ నమ్ముతారు.

అవునండి సంగీత రసికులారా, శ్రావణ మాసం గురించి మాట్లాడుతున్నాం. అయితే శ్రావణ మాసంలో వచ్చే ముఖ్యమైన పండుగల గురించి కొంతవరకు చెబుదాం. శ్రావణ మాసం ప్రారంభమవుతుంది, ఇంకొకసారి వినండి, ఆగస్ట్ 13, 2026. ఇంకా దీనిలో వరలక్ష్మి వ్రతం ఉంటుంది. ఇది మహిళ కుటుంబ శ్రేయస్సు కోసం ఆచరించే ముఖ్యమైన వ్రతం. తెలుగు వాళ్ళందరూ ఎంతో ఘనంగా ఏర్పాటు చేస్తారు మహా వరలక్ష్మి వ్రతం. ఇంకా ఈసారి ఆగస్టు 28వ తేదీన వచ్చే అవకాశం ఉంటుంది. మనకు తెలియదు, పండితులు చెబుతారు. వన్ ఇట్స్ టైమ్ టు సే

హే సంగీత రసికులారా, ఇవాళ కార్యక్రమంలో మనం ఎన్నుకుంటున్న పాటలను, భక్తి పాటలను మీరు మెచ్చుకుంటున్నారని ఆశిస్తున్నాం. శ్రావణ మాసంలో అత్యంత జరిగే పండుగ మన మారిషస్ దేశంలో శ్రావణ పౌర్ణమి. శ్రావణ పౌర్ణమి రోజున మనం రాఖీ పౌర్ణమి కూడా జరుపుకుంటాం. ఇది 27 ఆగస్టు పైన జరుగుతాము. ఇంకా శ్రావణ మాసం ముగింపు అవుతుంది 10వ తేదీన. ఈ మాసంలో విశేషంగా శివ భక్తులు ప్రతి సోమవారం నాడు పరమేశ్వరుడికి విశేష పూజలు, అభిషేకాలు చేస్తారు.

అవునండి శ్రోతలారా, గుర్తించుకోండి నేటి కార్యక్రమంలో మనం శ్రావణ మాసం గురించి మాట్లాడుతున్నాము. అలాగే శ్రావణ మంగళవారం మరి శుక్రవారాల్లో దేవత పూజలకు ప్రత్యేకించి అమ్మవారి పూజలకు అత్యంత శ్రేష్టమైనవిగా భావిస్తారు భక్తులందరూ. అయితే మీరు అమ్మవారి పూజ కూడా చేయవచ్చు. విశేషంగా మంగళవారం నాడు లేదా శుక్రవారం నాడు శ్రావణ మాసంలో

0: ఆపండి ఆపకూడదు
1: అవునండి శ్రోతలారా మీ భక్తి భావాలని ఇంకా పెరగడానికి మనం కూడి ఉన్నాం ఇక్కడ ఇంకా కొన్ని నిమిషాలున్నాయి అయితే వినండి ఇంకా మీ భక్తి భావాన్ని పెరగడం అవకాశం దొరుకుతుంది మీ రేడియో ద్వారా అయితే వింటూ ఉండండి మా కార్యక్రమాన్ని

అవునండి శ్రోతలారా, తెలుగు క్యాలెండర్ ప్రకారం శ్రావణ మాసం ఐదవ మరి అత్యంత పవిత్రమైన నెల. శివునికి మరియు దేవతలకు ఎంతో ప్రీతికరమైన ఈ మాసంలో పూజలు, నోములు మరియు వరలక్ష్మి వ్రతం వంటివి ఆచరిస్తారు భక్తులు. ఇది ఆధ్యాత్మిక శోభతో పాటు కుటుంబ శ్రేయస్సు కోసం చేసే వ్రతాలకు ప్రసిద్ధి చెందింది.

విశేషంగా మన మారిషస్ దేశంలో శివాలయాల్లో లేదా గంగా తలావులో భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు లేదా రుద్రాభిషేకం నిర్వహిస్తారు విశేషంగా సోమవారం నాడు. అవునండి సంగీత రసికులారా, చాలామంది శ్రావణ సోమవారం గురించి మాట్లాడతారు, కానీ శ్రావణ శుక్రవారం నాడు కూడా చాలా పవిత్రమైనది. అంటే మహిళలు లక్ష్మీదేవిని పూజిస్తారు. పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారాన్ని అత్యంత వైభవంగా వరలక్ష్మి వ్రతంగా జరుపుకుంటారు. అయితే ఇప్పటిదాకా మన మారిషస్ దేశంలో ప్రతి ఒక్క మందిరాలలో వరలక్ష్మి పూజ జరుపుకుంటారు.

మంగళ గౌరీ వ్రతం. శ్రావణ మాసంలో మంగళ గౌరీ వ్రతం కూడా భక్తులు చేస్తారు. వివాహితలు మరి సౌభాగ్యం కోసం మంగళవారాల్లో ఈ వ్రతాన్ని ఆచరిస్తారు. రాఖీ పౌర్ణమి మరి శ్రీకృష్ణ జన్మాష్టమి కూడా ఈ మాసంలోనే వస్తాయి. అవునండి శ్రోతలారా, దుర్భాగ్యంగా మన కార్యక్రమాన్ని పూర్తి చేయడానికి సమయం చూపిస్తున్నది. అయితే గుర్తించుకోండి, ఇంకొకసారి నేటి కార్యక్రమంలో మనం విశేషంగా శ్రావణ మాసం యొక్క విశిష్టత యొక్క పూజ విధానాలు గురించి మాట్లాడటాము. నేటి కార్యక్రమం మనం విశేషంగా శ్రావణ మాసం యొక్క విశిష్టత గురించి మాట్లాడటాము. వచ్చే శుక్రవారం నాడు మనం శ్రావణ మాసంలో పూజ విధానాల గురించి మాట్లాడతాము. ఇంతటితో మీ కృతజ్ఞతకి సెలవు ఇవ్వండి. ఇంకో కార్యక్రమం దాకా నమస్కారం అండి. శుభ దినం. హరే శ్రీనివాసా.

స్వరాల వేదిక మన దైనందిన సాయంత్రపు తెలుగు కార్యక్రమం స్వరాల వేదిక. నమస్కారం ప్రియమైన శ్రోతలారా, మీ అందరికీ స్వరాల వేదిక కార్యక్రమానికి హృదయపూర్వక స్వాగతం. మరోవారం ముగిసి ప్రశాంతమైన శుక్రవారం రాత్రి మనసుకు హాయినిచ్చే సంగీతంతో మీ ముందుకు వచ్చాను నేను, విష్మ. జీవిత ప్రయాణంలో అలసిపోయిన మనస్సుకు కొంత విశ్రాంతిని, కొంత స్ఫూర్తిని అందించే మధురమైన తెలుగు గీతాలతో పాటు కొన్ని ఆలోచనలను కూడా మీతో పంచుకోబోతున్నాను. మరి ఈ అందమైన సంగీత ప్రయాణాన్ని ఇప్పుడు ప్రారంభిద్దామా?

జీవితంలో కొన్ని ప్రశ్నలకు వెంటనే సమాధానాలు దొరకవు. కొన్ని కోరికలు ఆలస్యంగా నెరవేరుతాయి. కానీ విశ్వాసం ఉన్న హృదయం ఎప్పుడూ నిరాశ చెందదు. ప్రతి ఉదయం కొత్త అవకాశాన్ని తీసుకొచ్చినట్లే ప్రతి సవాలు మనలో కొత్త బలాన్ని వెలికి తీస్తుంది. ఆశను నిలబెట్టుకున్న వారికి ప్రతిరోజు ఒక కొత్త ఆరంభమే.

మనం కలిసే ప్రతి వ్యక్తి ఏదో ఒక పోరాటాన్ని ఎదుర్కొంటూ ఉండొచ్చు. అందుకే దయతో మాట్లాడండి, ఓపికతో వినండి, చిన్న సహాయం చేయడానికి వెనుకాడకండి. మనం పంచే మంచి మనస్సు తిరిగి ఎన్నో రేట్లు ఆనందంగా మన జీవితంలోకి వస్తుంది. మనస్సులో ప్రశాంతత ఉన్నప్పుడు జీవితంలోని చిన్న చిన్న సంతోషాలు ఎంతో గొప్పగా అనిపిస్తాయి.

శ్రోతలారా, ఈరోజు స్వరాల వేదిక కార్యక్రమం ఇక్కడితో ముగిస్తున్నది. ఈరోజు మీరు ప్రశాంతమైన నిద్రను, రేపటి ఉదయాన్ని కొత్త ఆశలతో స్వాగతించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వచ్చే శుక్రవారం మరో మధురమైన సంగీత విహారంతో, హృదయాన్ని హత్తుకునే ఆలోచనలతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు మనస్సులో ఆశను, హృదయంలో విశ్వాసాన్ని, జీవితంలో చిరునవ్వును నిలుపుకోండి. శుభరాత్రి, నమస్కారం.